0: గారే గారే
1: గరపడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: బట్టే
1: సూరకి తరదే సూర్ ఇన్నాయా ఇది
2: చతురనార అమ చోడగలదే చతురనార అమ్మ పక్కడ

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర

భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం వారాణసీ పురపతిం భజ